0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ యు శ్రీనివాస్ మాండలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం వాయిన్ పై శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు, మృదంగం పై శ్రీ గురువాయర్ దొరై.
4: లిసన్ టు కర్ణాటక క్లాసికల్ మాండలిన్ రిసైటల్ బై శ్రీ యు శ్రీనివాస్. హీ ఈజ్ అకంపనీడ్ బై శ్రీ ద్వారం దుర్గా ప్రసాద్ ఆన్ వయలిన్ అండ్ శ్రీ గురువాయూర్ దొరై ఆన్ మృదంగం.
3: కార్యక్రమంలో ముందుగా వినండి జలజాక్ష హంసధ్వని రాగవర్ణం ఆదితాళం మానంపు చావడి వెంకట సుబ్బయ్య రచన.
4: యు శ్రీనివాస్ బిగిన్స్ హిస్ మాండలిన్ రిసైటల్ విత్ అవర్ణం కంపోజ్డ్ బై మానంబు చావడి వెంకట సుబ్బయ్యర్ ఇన్ రాగ్ హంసధ్వని జలజాక్ష సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి. ఓరచూపు జూచేది న్యాయమా, కన్నడగౌళ రాగం ఆదితాళం త్యాగజస్వామి కృతి.
1: లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ కన్నడగౌళ. ఓరచూపు జూచేది న్యాయమా, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా, సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మాతంగి శ్రీ రాజరాజేశ్వరి రామప్రియ రాగం రూపక తాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: కంటిన్యూయింగ్ ది కాన్సర్ట్ యూ విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ మాతంగి శ్రీ రాజరాజేశ్వరి ఇన్ రాగ్ రామప్రియ సెట్ టు రూపతాళం.

0: కార్యక్రమంలో చివరగా నండి మనసు విషయ నాటకురంజి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: శ్రీయో శ్రీనివాస్ కంక్లూడ్స్ హిస్ మాండోలిన్ రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ నకురంజి. మనసు విషయ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ యు శ్రీనివాస్ మాండలిన్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం వయోలిన్ పై శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు, మృదంగంపై శ్రీ గురువాయూర్ దొరై.
1: You were listening to a Carnatic classical mandolin recital by Shri U. Srinivas. He was accompanied by Shri Dwaram Durga Prasadrao on violin and Shri Guruvayur Dorai on mridangam.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad kendra samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH Anytime Indian Music. Listen to a Carnatic Classical Viola Recital by Sri Komanduri Seshadri. Mridanga support is by Sri Vishnu Patla Uday Shankar. Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. Inati Karnataka Sangeeta Karyakramamlo Komanduri Seshadri Gari Viola Vadya Kachari Vintaru. Mridanga Sahakaram శ్రీ విష్ణు పట్ల ఉదయ శంకర్. ఫస్ట్ లిజన్ టు త్యాగరాజ గురు. ఇన్ పూర్వి కళ్యాణి రాగం సెట్టు రూపకతాళం వెంకటరమణ భాగవతార్ కీర్తన. కార్యక్రమంలో ముందుగా త్యాగరాజ గురు, పూర్వీ కళ్యాణి రాగం, రూపకతాళం, వెంకటరమణ భాగవతుల కీర్తన.

లిజన్ టు నీ వల్ల గుణదోషమేమి ఇన్ కాపీరాగం సెట్టు కండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన. ఇప్పుడు నీ వల్ల గుణదోషమేమి కాపీరాగం కండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన.

ఇండియన్ మ్యూజిక్. మీరు వింటున్నారు రాగం, నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ కమాండర్ శేషాద్రి కంటిన్యూస్ ద వయోలా రిసైటల్ విత్ వరనారద ఇన్ విజయశ్రీ రాగం సెట్టు ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన. కమాండర్ శేషాద్రి గారి వయోలా వాచక చర్య వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వరనారద విజయశ్రీ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి స్మరణే వందే పురందరదాసు కీర్తన, రాగం మలయమారుతం ఆదితాళం.
2: You will listen to a Carnatic classical flute recital by Shri Manda Anantakrishna. He is accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri P. Jayabhaskar. Shri Anantakrishna begins his recital with a composition of Purandaradas, Smarane Vande, in Rag Malayamarutam, set to Aditaal.

0: బ్రోచే వారెవరురా ఖమాస్ రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య. బ్రోచే వారెవరురా ఇన్ రాగ్ ఖమాస్ సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి సామరాగంలో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన మానస సంచరరే ఆదితాళం.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మానస సంచరరే ఇన్ రాగ్ సామ సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో చివరిగా వినండి నీదుచరణములే గతి అని నెరనమ్మిన వాడనురా, త్యాగరాజస్వామి కృతి, రాగం సింహేంద్ర మధ్యమం, మిశ్ర చాపుతాళం.
1: యూఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక్ క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ మండా అనంతకృష్ణ. హీఈస్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణ.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మండ అనంతకృష్ణ వేణుగాన కచేరీ విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ మండ అనంతకృష్ణ. హీ వాజ్ అకంపనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.